పుట్టిన పేరు కాపుల బోచి చెల్లప్ప కిట్టప్ప చిన్నప్ప కన్నప్ప త్యాగరాజ బాధ గదరి ఎంజీఆర్ కేఆర్ఆర్ ఎస్ఎస్ఆర్ ఎంఆర్